ఓం సత్యం ఓం తత్ సావితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్ఓం భువః ఓం స్వాహా ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్ సావితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి